శ్రీ వెంకటేశ్వర స్వామి నామం పలుకుదాం, భక్తి శ్రద్ధలతో వ్రతం చేసుకుందాం, మన హృదయం శ్రీ వారి యొక్క అనుగ్రహ ప్రేమతో నింపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి మంగళ వ్రత దీక్ష శుభ సందర్భాన అనేక అనేక శుభాకాంక్షలు. వెంకటేశ్వర వ్రతం శుభాల వ్రతం, గోవింద నామమే మనకు రక్షణం. హరే శ్రీనివాస.

0: श्रीनिवास। హరే శ్రీనివాస, ఈ పవిత్రమైన వ్రతం ఐదవ దినంలో భక్తులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. ఒక చిన్న మాట, కోరికలు తీర్చే దేవుడు కాదు, కోరికలను జయించే శక్తిని ఇచ్చే దేవుడు వెంకటేశ్వరుడు. ఆయన అనుగ్రహం కోసం మనం చేసే ప్రతి ప్రార్థన, ప్రతి ఉపవాసం మన మనస్సును శుద్ధి చేసుకోవడానికే. నేటి కార్యక్రమంలో అర్చకుడైన శ్రీ వెంకట్ గారు మనతో తన ఆధ్యాత్మిక అనుభవాలను, బాలాజీ స్వామి మహిమను పంచబోతున్నారు. అయితే శ్రద్ధగా ఆయనను విందాం.
1: శ్రీగురుభ్యో నమః. శ్రీలక్ష్మీం వల్లభారంభాం విఘ్నామును మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నిరుపమగుణ సింధో నిత్యలక్ష్మీ సమేతో నిఖిలనిగమ వేద్యో నిత్యలో వెంకటేశః. వెంకటాద్రి సమస్తానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. హరే శ్రీనివాస. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కార్యక్రమాన్ని వింటున్నటువంటి శ్రోతలందరికీ కూడా శ్రీ గోవింద పూజా వ్రత మహోత్సవ శుభాకాంక్షలు. మన మారిషియస్ దేశంలో తెలుగు మహాసభ మరియు తెలుగు సాంస్కృతిక కేంద్రం వారి యొక్క ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరంలాగానే ఈ సంవత్సరం కూడా స్వామివారికి విశేషంగా గోవింద పూజ వ్రత మహోత్సవం జరుపుకోబోతున్నాం. ఈ కార్యక్రమం సెప్టెంబర్ 12 కలశ స్థాపనతో ప్రారంభమై అక్టోబర్ 20 విజయదశమితో పూర్తవుతుంది. అనగా భాద్రపద శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వశుద్ధ దశమి వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది మండల వ్రత దీక్షగా. భక్తులందరూ కూడా దీక్ష తీసుకొని మొదటి రోజున దేవాలయానికి వెళ్ళి అక్కడ రక్షాసూత్రం కట్టించుకొని తర్వాత ఈ 40 కూడా వారు శాకాహారం తీసుకుంటూ అలాగే ప్రతిరోజు కూడా నిత్యం దేవాలయానికి వెళ్ళి స్వామివారి యొక్క పూజలో పాల్గొని స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుతూ 40 ఈ వ్రత దీక్షను పూర్తి చేసి విజయదశమి రోజున గోవింద కలశ ఉద్వాసన జరుపుకుంటారు. మన మారిషియస్ దేశంలో ప్రతి దేవాలయంలో కూడా, అనగా తెలుగు వాళ్ళ యొక్క దేవాలయాల్లో ప్రతి దేవాలయంలో కూడా ఈ కలశ స్థాపన చేసి ఆ తర్వాత ప్రతిరోజు కూడా నిత్యం పూజాది కార్యక్రమాలు ఆ స్వామివారికి జరిపిస్తారు. అలాగే ఈ సమయంలో విశేషంగా స్వామివారి యొక్క శాంతి కళ్యాణ మహోత్సవాలు కూడా జరుగుతాయి. మన మారిషియస్ దేశంలోని అన్ని ప్రాంతాల్లో కూడా ఈ శ్రీనివాస కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయి. అలాగే తెప్పోత్సవం మరియు ఇవి కూడా జరుగుతాయి మన మారిషియస్ దేశంలో. అలాగే ఈ సమయంలో విశేషంగా భజనమాల, పాదయాత్ర ఇలాంటివి కూడా కార్యక్రమాలు విశేషంగా ఏర్పాటు చేసి భక్తులందరూ కూడా అందులో పాల్గొన్నట్టు చేసి అందరికీ కూడా ఆ శ్రీనివాస స్వామివారి యొక్క ఆశీస్సులు ఎల్లవేళ్ళా కలగాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు. మన మారిషియస్ దేశంలో గత కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమం విశేషమైనటువంటి సాంప్రదాయబద్ధంగా ఆనవాయితీగా వస్తూ ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి మన పూర్వీకులు, మారిషియస్ దేశంలో ఉన్నటువంటి మన పూర్వీకులు మన దేశానికి రామభజనం, సింహాద్రప్పన్న పూజ మరియు గోవింద పూజ వ్రతాన్ని తీసుకురావడం జరిగింది. వారి యొక్క ప్రోత్బలంతో దాన్ని ఇప్పటి వరకు కూడా మన మారిషియస్ దేశంలో మన మారిషియస్ తెలుగు మహాసభ మరియు మారిషియస్ తెలుగు సాంస్కృతిక కేంద్రం కూడా ఈ కార్యక్రమాలను నిర్విఘ్నంగా ప్రతి సంవత్సరం జరుపుతూ ఆ స్వామివారి యొక్క ఆశీస్సులకు అందరూ కూడా పాత్రలవుతున్నారు. శ్రీహక్కాంతాయ కళ్యాణ నిధయే నిధయద్ధినా శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.
0: అర్చకుడైన శ్రీ వెంకట్ గారి ఇచ్చిన ఉపన్యాసానికి మా కృతజ్ఞతలు. ఇక శ్రోతలు, నేటి కార్యక్రమం కొనసాగిద్దాం శ్రీవారి పాటతో.

0: 94.6, 98.2 megahertz. Me there, ladies and gentlemen, this is the one and only Toli Ragalu. Toli Ragalu.
1: Your kind of music, all day, all night, right here on your one and only station,
2: RM3 Manoranjan Radio.
3: सर्वे जनः सुखिनो भवन्तु. हरे श्रीनिवास. शुभोदयं श्रोतलందరికి నమస్కారం. తొలిరా గాలు కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు బుధవారం. ఇవాళ మీ తొలిరా గాలు ప్రసారం కోసం మీ చెల్లమ్మ గిరిశాలిని హాజరైంది. ఈ వ్రత కాలంలో స్వామివారి ఆశీస్సులతో మీరందరూ కుశలంగా ఆనందంగా ఉన్నారని మా ప్రార్థన. మీ రేడియో మనోరంజన్ పైన ఒక గంట లైవ్ ప్రసంగాన్ని వింటూ ఉండండి స్వామివారిని స్మరించుకుంటూ.

శ్రోతలు శ్రీ వెంకటేశ్వర స్వామి 40 రోజుల వ్రత దీక్ష కాలం మన మారిషస్ తెలుగు జనులకు ఎంతో పావనమైనది, ఎంతో ఘనంగా జరుపుకుంటారు ఈ మహోత్సవాన్ని. ఈ సందర్భంలోనే స్వామివారి దివ్య కీర్తనలు భజనలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలామందికి మంత్రజపాలు తెలియక ఈ అన్నమాచార్య లేదా వెంకటేశ్వర స్వామివారి చిన్ని చిన్ని కీర్తనల ద్వారా స్వామివారికి తమకున్న భక్తి భావాన్ని చూపిస్తారు. ఇంకా పాటలు పాడలేని వాళ్ళు పాటలు వింటారు. ఇప్పుడు స్వామివారి స్తోత్రంతో మన కార్యక్రమాన్ని కొనసాగిద్దాం.

శ్రోతలు గుర్తించండి, ప్రస్తుతం మీరు వింటున్నది మీ తొలి రాగాలు అనే తెలుగు ప్రసారం. నేటికి మీ మెసేజెస్ కోసం 5798689 5798689 పైన పంపవచ్చు, లేదా కాల్ చేయండి 4028070 పైన. ఇక మన కార్యక్రమాన్ని కొనసాగిద్దాం ఇంకో దివ్యమైన పాటతో.

రోజు తన జీవితంలో 60 వసంతాలను పూర్తి చేసుకుని పవిత్రమైన షష్ఠి పూర్తి వేడుకను జరుపుకుంటున్న పరాజ్శ్రీ మైస్త్రి గారికి హృదయపూర్వక జన్మదిన ఇంకా షష్ఠి పూర్తి శుభాకాంక్షలు. ఈ శుభ సందర్భంలో ఆమె నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో కుటుంబ సభ్యుల ప్రేమాభిమానాల మధ్య ఆనందంగా జీవించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారు. ఆమె భర్త ఆత్మ, కుమారుడు అవి, కోడలు అతిషా, కుమార్తె లూపశ్రీ, మనవరాలు క్యారా, మనవరు దైవిక్, అలాగే సమస్త మైస్త్రీ రమ్య అపిగాడు అచడు ఇంకా ఇరాన కుటుంబ సభ్యులు ఎంతో ప్రేమతో షష్ఠి పూర్తి శుభాకాంక్షలు ఇంకా హ్యాపీ బర్త్డే తెలియజేస్తున్నారు మీకు అప్ప రాజశ్రీ మైస్త్రి. ఇక రాబోయే వెంకటేశ్వర స్వామి పాట మీకు అంకితం చేయమన్నారు.

ఓ స్వామివారు, శిష్యులందరినీ రక్షిస్తావు, దుష్టులందరినీ సంహరిస్తావు. న్యాయమూర్తివి నీవే, కరుణ సముద్ర సుఖానందాలు నీవే, సన్నిధి పెన్నిధి నీవే స్వామి. సర్వత్ర గోవింద నామ సంకీర్తనం, గోవింద గోవింద అంటే అన్ని చోట్ల గోవిందుని నామస్మరణ చేయడం వల్ల మనసుకు ప్రశాంతి, ఆధ్యాత్మిక ఆనందం, భగవంతుని కృప లభిస్తాయి.

ప్రస్తుతానికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తులందరూ స్వామివారి దివ్యమైన పాటలను వింటూ స్వామివారి తమ దగ్గరే ఉన్నారని అనిపిస్తారు. అలాగే బెల్రోజ్ నుండి మమ్మల్ని వింటున్న గురానా ఇంకా బలిగాడు కుటుంబాలకు రాబోయే అన్నమాచార్య పాట అంకితమిస్తున్నాం.

నారాయణ భక్తి అంటే కేవలం పూజలు ప్రార్థనలు మాత్రమే కాదు, మన ప్రతి పనిలో ఆయనను స్మరించడం, కష్టంలో ఆయనపై విశ్వాసం ఉంచడం, సుఖంలో కృతజ్ఞత చెప్పడం కూడా నిజమైన భక్తి. నారాయణ అనే నామస్మరణ మనస్సుకు ప్రశాంతతను, జీవితానికి ధైర్యాన్ని ఇస్తుంది.

శ్రోతలు గుర్తించండి, ప్రస్తుతం మీరు వింటున్నది మీ తొలి రాగాలు అనే తెలుగు ప్రసారం మీ చెల్లమ్మ గిరీశాలినితో. అయితే నేటికి మీ మెసేజెస్ కోసం 5798 6895 పంపవచ్చు, లేదా కాల్ చేయండి 4028070 పైన.

శ్రోతలారా, శ్రీ వెంకటేశ్వర స్వామి వారిపై ఉన్న అపారమైన భక్తిని మన మారిషస్ స్థానిక కళాకారులు కూడా తమ సంగీత ద్వారా ఎంతో అందంగా చాటుకున్నారు. స్వామివారి మహిమను కీర్తిస్తూ పాటలు రచించి ఆలపించి తమ భక్తిని వ్యక్తపరిచారు. వారిలో మనం ప్రత్యేకంగా స్మరించుకోవాల్సిన వారు స్వర్గీయ దేవరాజ్ బంగారిగాడు గారు. ఆయన తన గానం రచనల ద్వారా శ్రీనివాసునిపై తనకున్న భక్తిని మనకు అందించారన్నమాట. ఇటువంటి కళాకారుల భక్తి స్వరాల వారి జ్ఞాపకాలను మన హృదయాల్లో చిరస్థాయిగా నిలుపుతాయి.

శ్రోతలు, నేటి కార్యక్రమం సమాప్తం. గిరిశాలిని మీ దగ్గర సెలవు తీసుకుంటున్నది. మన కార్యక్రమాన్ని వినడానికి ధన్యవాదాలు. నమస్కారం. హరే శ్రీనివాసా.